0: This is Ragam 24/7 DTH in Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రణమామ్యహం. గౌళరాగంలో మైసూర్ వాసుదేవాచార్యన ఆదితాళం.
2: Listen to a Carnatic classical veena concert by Srimati Mallaprakada Jogulamba. She is accompanied on mridangam by Sri Vankala Venkataramana Murthy. Srimati Jogulamba begins her concert with a composition of Mysore Vasudevachar, Pranamamyaham, in Rag Gaula set to Aditaal.

0: ఇప్పుడు వినండి పాహిమా పార్వతి, మోహన రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి రూపక తాళం.
1: Now listen to a composition of Muthuswami Dikshitar, Pahimam Parvati, in Ragmana set to Rupak Tal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ వీణావాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కార్యక్రమంలో చివరిగా వినండి రామా నీయడ కర ప్రియరాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: యూఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ. షీఈస్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. శ్రీమతి జోగులాంబ కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి రామా నీయడ ఎన్ రాగ్ ఖరహర ప్రియ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ వీణావాద్య కచేరీ విన్నారు. వాదహకారం మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు A Karnataka classical veena concert by Srimati Mallapragada Jogulamba. He was accompanied on mridangam by Sri Vankayala Venkata Ramanamurthy. This program was contributed by All India Radio Vishakhapatnam for Ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to Nadaswara Recital by Sri M.D. Venkat Raju and Party.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎండి వెంకటరాజు బృందం వారి నాదస్వర కచేరీ వింటారు.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ సదంద భారతీ కంపోజిషన్ ఆనంద నటనమాడనే ఇంద్రా గోపికా తిలకం సెట్ టు రూపక్తాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆనంద నటనమాడనే గోపికా తిలకం రూపకతాళం సదానంద

0: You're listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you're enjoying Nadaswara recital by Sri M.D. Venkatraju and party.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంటి వెంకటరాజన్ వారి నాదస్వర కచేరీ వింటున్నారు.
0: నౌ లిసన్ టు ఎజిఎన్ బాలసుబ్రహ్మణ్యం కంపోజిషన్ నీ పాదమే గతి ఇన్ రాగ్ నళినకాంతి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో తర్వాత నీ పాదమే గతి నళినకాంతి రాగం ఆదితాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed Nadaswara recital by Sri MD Venkatraju and Pati. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎండి వెంకటరాజు బృందం వారి నాదస్వర కచేరీ విన్నారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్.

0: ఇప్పుడు వినండి మమ హృదయే రీతిగౌళ రాగం ఖండజాతి త్రిపుట తాళం మైసూరు వాసుదేవాచార్ రచన.
1: Listen to a composition of Mysore Vasudevachar. Mama Hridaye in Rag Riti Gaula set to Khandajati Triputal.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీవే గతి అని, కళ్యాణి రాగం ఆదితాళం, మైసూర్ వాస్దేవాచార్ రచన.
1: కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్, లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ కళ్యాణి, నీవే గతి అని, సెట్ ఆదితాళ్, కంపోజ్ బై మైసూర్ వాసుదేవాచార్.

0: ఇప్పుడు వినండి తంబూరి మీటిదవా సింధు భైరవరాగం ఆదితాళం పురందరదాస దేవరనామ.
1: Listen to a Devaranama of Purandaradasa in Rag Sindhubhairavi. Tamburi Meetidava, Setuadital.

0: కార్యక్రమంలో చివరగా వినండి ఏలే మనవే, రేవతి రాగం, ఆదితాళం, విజయ విఠలదాస్ రచన.
1: శ్రుతి ఆర్ సుబ్రహ్మణ్యం కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ విజయ విఠలదాస ఇన్ రాగ్ రేవతి. ఏలే మనవే సెట్ ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ పి రామారావు.
1: You were listening to a Karnataka classical vocal recital by Shri T.R. Subramaniam. He was accompanied on violin by Shri Kokonda Subramanya Sharma and on mridangam by Shri P. Ramarao.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.